అతి ఒడతి మెక్సికో విభాగం. అది మెక్సికోయ ఇంగ్లండ్ బదులు కురారు మెక్సికో గద బత్తిరిహం గద సోళంగివణి మెక్సికో బదులు కురి ఇక్కడే బదులు కొంగి దేశ సుమకం మొడవగి ఇంగ్లండ్ ఆసమివణి ఇంగ్లండ్ యాకే బదులు కొరి కొంగు కొంగు బదులుకో ఎక దేకు మొడవగి ఇంగ్లండ్ ఆసమతి ఏమేమి గ్రూప్ స్టేజ్గా ద టీమ్స్ గ్రూప్గా ఇవ్వనాగా అది గద బత్తిరిహకులను మెచ్చితకం వేస్తాం మొడవగి కుంగ మగుతు గహమ లండుజహ మొడవగింది టీమ్ శాసమయుక్తి మెక్సికో కుళేతి మెక్సికో యొక్క మిపహారు మీ వరల్డ్ కప్ బాబా థింగ్ గౌమ్గా తెరే ఎగ్ గౌమ్ ఇంకా మెక్సికోగా మెచ్చు కుళేతి వరగ్గిన అద దిగ్గహం మెక్సికోగే రైతు మీ కుళి బెదమట్టక దండ వదే ణి ఫోటో నెగముగే బగుతుకోళ దిగమ యాకే గురువత్లు కుడేరు కొడుకు తిరగాలమైన పెనగిందాన మిహార్ రెఫరింగ్ చెంట సకల్ కారెత్తి బెదాహ మీ అన్నని మెక్సికో టీఎం ఫేకులాగే జర్జీ ఉదుకులే అసోట్ అది రెక్కలాగే స్టాకింగ్ ఆస్ట్రేలియాగ థింగ్ రెఫరింగ్ మీదుగా మీ రెఫరీ కంకురని వియర్ రోమగా మితిది కొలంబియా చిలి అది వెనజుయేలా మెక్సికోగ కుళే ఫోమేటర్కి హతరే ఎక్కిద్దే తినే మెక్సికో ఎవ్వెస్ కుళితరియే రీందు కాడే దక్కా కాడమ్మి ఎగారాగా

0: وفي كوفي على قومنا بقول كل دبي تيجي تو
1: thank you هما ولا سما مفروض تجاه مرا بدر شكر دهنا وانك كمنا هما مفروض فرصة مي أدوه فراتم دبي تي
0: مي فرصة ميس شوين statement تجاه خدمته كياس كبرتو
1: أبي أمي ستين statement تجاه خدمته كي مي كلا أومن مي امتحان هداك كودينا مي فاينل نتيجة كيكو تومي دني certificate Cambridge US Edexcel US మీ సర్టిఫికెట్ దేని సర్టిఫికెట్ గెల్లునిమ దే హిదుమతే మీ సర్టిఫైన్ స్టేట్మెంట్ అకి దెన్ గెల్లిజ్జయ్య మీ అవునగే దెన్ బైండే మీ అవున వెబ్సైట్ గా ఉన్నానే సర్వీస్ రిక్వెస్ట్ కి ఆ ఫామ్ ఏ ఫామ్ మీ ఫర్ హెమ కొఫ ఐడి కార్డ్ కాపీ ఎక కో మీ కొల మెయిల్స్ కొందేవెన్ మీ ఆరు ఇంగేత దెన్ మెయిల్స్ కొందేవెన్ దెన్ సమయ ఎక ఆమె హార్డ్ కాపీ వేసి కొలుగే కౌంటర్ బడాగిం బెస్ హుచైరు బెన్ దెమ్ హుచైరు బీ మార్మెన్ కా ఫామ్ చెక్ కురని దె చెక్ కొఫ అర్మెన్ పైసా దక్కం బదేర్ పోర్టల్ ఇన్ లింక్ ఫోన్ కొలం లింక్ మీ పే కొందీమ ఆమె అర్మెన్ ప్రాసెస్ కురని
0: స్టేట్మెంట్
1: అదే మీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఎబ్బే ఫామ్ ఇదేవని చెప్పారు దెన్ సర్టిఫికెట్ గెల్లిజ్జయ్య మీనని సర్టిఫైన్ స్టేట్మెంట్ దెన్ ఇక్కడ మీ ఇంటర్నేషనల్ బాడీస్ తక ఎగ్గుతక మెంగివెస్ మీ లోకల్ ఎగ్జామ్ ఇస్లాం ఎస్ఎస్సీయా డిహెచ్ఎస్సీ మన ఫోర్నని ఒరిజినల్ సర్టిఫికెట్ మీద కూరని చెప్పారు
0: బట్ ఇక మమ్మీహారు మీకు బలాగంటున్నాను ఎచ్చితో సర్టిఫికెట్ కే గోతా
1: అదే ఇదే గణంగం భామే కని నాన్ తఫాతో ని ఇహమ సర్టిఫికెట్ ఇంగే తం సర్టిఫికెట్ కర్దా హోగా మ మీ బెర్గ్ యూనివర్సిటీ మీ కేంబ్రిడ్జ్ అదే లెక్చర్ ఇన్ దస్ అదే అవున్ మెంబర్స్ మీ దో కురని హమ సర్టిఫికెట్ కర్దా హోగా మ గా గండ కామ ఎకచ్చే హమ
0: కే గోతా కర్దే తో
1: తఫాత కి ఆదే
0: నాన్ దతో మి తఫాతో ని స్టార్ట్
1: నాన్ తఫా ఆదే ఆదే
0: ఎహమ మి కే హవర్ క మి ఫ్రమ్ హర్ బేనుం వా ఖిద్మత కు తఫా కురఫన్ని
1: సర్టిఫికెట్ ఆవర బడ మీ సమాజ కందే భాషే తక్కాతిర కమాయ కుదేం కురుబ
0: మిహర్ మి కిహా కురియే సర్టిఫికెట్ ఎగుత మెదనే గెల్ దిగి మి తిబే ఫోన్ ఏ దివిదానే తో సర్టిఫైన్ స్టేట్మెంట్
1: మి హమ మికొల్ గహమ ఎగ్జామ్ రాజ్యే గ మి ఇంతిహాన్ హమ హదం పెషే సురం హమ మి దిబి ఖిదు మెల్ దిబేన్ ఎంగేతో ఎండోర్స్మెంట్ కి ఎక్కడ కుజ్జ కుంసాలక వరం ఆజెంట్ కొద్దిగా జబ్ అక్కడ ఎప్లై కొరం నూనె ఎక్కడ ఎప్లై కొగ్గం ఎక్కడ హోవిగేం కైమ ఎబ్బే ఫోన్ దాల్వా నే ఫరాత నతీజా సహ నతీజా కమ్మి గెలియో మగ్గన్న ఏం విద్య యొక్క సెట్ఫైన్ స్టేట్మెంట్ మీ బేరు అది ఎడెక్చర్ వియస్ కేంబ్రిడ్జ్ వియస్ లిబెన్ ఏ బనగా ఏం హాబిస్ మీ లిబెని 4 to 5 weeks ఇంకే తరు హప్తాయ సప్తాయ డేటరేగే ముద్దతేగే బనగా లిబెన్ ఏం బి మెక్కలు ఎవరు అవహ కుజ్జకు మీ బేణు బజ్జయ్య అవుమన్ దేశమతే ఎండోర్స్మెంట్ అకి ఆమె ఎండోర్స్మెంట్ అకి దెన్ అవుమన్ డిపిగా ఫరాతు డిపార్ట్మెంట్ గా ఫరాతు మీ కుజ్జగ నతీజ వెరిఫై కోపన్ మీ హమ సహ నతీజ కంగా దే ఆమ సర్టిఫికెట్ కరుదా హోగా ప్రింట్ కోప దే లియో మే ఎమ్మ రాజ్య హరిహా ఆఫీ హకుమ సమ మీ లియోం హమ గబూల్ కొరే
0: then and me har te fun de me fa kore me sa ka mi ge online ko husana le me ko te mer hunna ne to yani form husana la ke and de per id card ke ga mur e ka me hu fur hama ko la fursana le me ti kolon de be ko to han hama pande re pe me de re ge me fi da ke ma to me de be fi to me ho de ne malumat saf koram be no na gula number e be to
1: ad ad me ge ni ordinary

అది మీస్తకుంగే తెరేన్నాయ్, దిరే తకతీగా తెరేన్నాయ్, నాం సూఫీగా తెరెంవెస్ హమ ఎఫదెం కులత తఫాత్ వెగంవా తకతివే. అల్లాహ బిర్వతివా కం కషవరి ఎకలాంగే అళుంగే తెరెం అల్ము వెరినే హమ కషవరుం అల్లాహి అజీజ్ వంత గిన గిన ఫాఫ ఫుత్సవా రస్కలాంగే.

0: మిగటిక కురమిదని అహాషే పునాణ మీ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ అడోసం గెందవా అది బల్లం గెందవా ఎం హా ఫరాతక అది సిఫార్ మర్హబాదండవా రైతుంగే సువాల్తక మీ హఫ్తాగ జవాబ్ దేవము మీ గెందవని షవేణి ఫునదు దాయిరాగ మెంబర్ మొహమ్మద్ మమ్దు
1: అహాషే బునాణ

0: గడి మెహరేగార్ గడి హెమ్ మినిట్ మివణి హింగ కురి మిదని హియాలే దిబల మిషో ఎగార్ గడి సాటిస్ఫై హింగదే మిషో యాకిగ కురి దానదే షోగ మి గెనస్తేనే దిరుల్ ముగ కుమిస్ మిహక దిమాయఫా వా కొమ్మెవిస్ కాల హాద్సై ఎహున్ తెరినా టిక్టోక్ గె బ్యా వెరిం గె హితిర్ కమాయకిగ హియాలే హోదా లఫెం హోదా మి మసెకె కురుమ కుడు మి కెందని మిరేగె ఫుర్తమ బ్యా వెరియ మిహార్ మివణి గుల్ఫా అస్సలాము అలైకుం
1: వాలైకుం అస్సలాం
0: మరియం కొబా కీనే హాల మరియా మిరే మ్యోతి పోర్చుగల్ స్పెయిన్ నా ఇంకే బార జహార్ మీ మెచ్చి మ్యోతి కిన వాణి హీవణి నతీజా
1: నతీజా దెన్ ఎగోత కల్ లేంగే మునాక పహరుగే హమ పోర్చుగల్ వే పురి అరే అదాన ఏ హీవే ఎగోత కల్ లేంగే నత హా హా
0: ఏమ నేగదో హమ కొన్ టీమ్ ఎక్క మెదాని ఏమ హింగ మీ ఫుట్బాల్ ఎగ వాహక బావా ఫ మిరే మి హియాల్ హోదాల వాహక ఎం కురియద మరి అడు హాలంద మరియ
1: మేన్ సి హియాల్ గ వానే ఇచ్చికి ఏ సిరిహం కుజ్జాయ ఏ కురవేని వర మోయ హియాల్ ఎద్ద ఏమ వెజ కమ వన్య విష్ణ దేవేసో బెలుం హమ వర బుద్ధి వెరి దెన్ ను ఏనా
0: ఎక్కమ సలామ వేవేతోస్ మసేకి కున జేనేదో మేర్ బావతకి టిక్ టాక్ వదగెం ఏ ఐనా మి లోవెరియకి టిక్ టాక్ బావెరియంగే మిహర్ హోదాగి ఉన లోవెరియ దెన్ టిక్ టాక్ మి మసేకి కురణ మిహర్ ఏనేకి టిక్ టాక్ లైవ్ తక వెస్ అరా కమ మివణి
1: ఆ హెల్లే అరా తీసా దె మిహర్ టిక్ టాక్ గావె హున్నం వానే
0: అడుగే
1: పులు తీమ నన్నోటు కురి కుజ్జాయా అది
0: వరఫాజి బద్దలి మొహమ్మద్ కురదిస్ బద్దలు వానికి మా వాకి వెళ్ళండి.

0: తెలియవన్నా తెలియవన్నా కూడా ఒక సత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగ హింగమ జోమక మాడు ఆఫాణ
2: జిహాన్గె మమ్మ మేడ బద్దల కొల్లం గెంగుస్ పలాషన్
3: కుచ్చ కుడుంగి పేళత
4: కుజ్జకు వేణు ఇదనక
3: అంగి కుచ్చ కుడు తీవ పాడు
5: ఎహారా మిహారుగె తఫాత్ ఇహుసాస్ తౌగె రేడియో డ్రామాత దివ్యరాజ్యగాడుగె యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనె ದಿವ್ಯರಾಜಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವ.
6: ಮಾಮ ಹಾಲು ಕೀನೆ ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲಾಹ್ ದರಿಫುಳು ಮೆಂಗೆ ಹಾಲು ಕೀನೆತ್ತ
7: ಅಹರಮ್ಮ ಸಂಗಳು ಮಾಮ ಕೊಂಕಮೆತ್ತತಿ ಕೊಲ್ಲನಿ ಗೆನೆ ಮಾಮ ಅಹರಮಿಂಗ ಅತ
8: ಮಾಮ ತಿಹ ಬುರುಕಂ ಉಳೆಯನ ಕಮೆನ್ನೆ ಆಹಾರ ಮೆಂತಿಕಂ ಕೊಲ್ಲ ಫಾನು
6: ದರಿಫುಳು ಮೆಂ ಹಾದ ರಂಗಡೆ ತಿಗುತ ಮಾಮ ಗಾತಂಗ್ಯಾಸ್ ಮಾಮ ಹಾಲು ಬಲಾಲ ಮಾಮಗೆ ಕಂತತ್ತ ಕೊಲ್ಲದೇತಿ ಮಾಮ ವರಂ ಉಫಾವೆ
9: ಅಹಾಶೆ ಬುಣಾನ
10: ಮಿ ಹಫ್ತಾಗೆ ಪ್ರೋಗ್ರಾಂಗೆ ಮೆಹಮಾನಕಿ ಫೆನಕ ಕಾರ್ಪೊರೇಷನ್ ಲಿಮಿಟೆಡ್ಗೆ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಅಫೀಫ್ ಹುಸೇನ್. ಮೊಹಮ್ಮದ್ ಅಫೀಫ್ ಹುಸೇನ್ನ ಸುವಾಲ್ ಪುರವ ಬೇನು ಫುಳುವ ಬೇಫುಳು ಪಿಎಸ್ಎಂ ಮೇ ಆಮೆದಿರುಕ ಸುವಾಲ್ ಫೋನುವ ಸುವಾಲ್ ಫೋನುವಂಗೆ ಫುರ್ಸತ್ ಅಂಗಾರ ದುವಹುಗೆ ಹವೀರ್ ಹೈ ಜೆಹ್ಮಾ ಹಮಯ
9: ಅಹಾಶೆ ಬುಣಾಣ